0: మెదవుది.
1: అలొరినా చిరిహినా మధువికా
0: సోపుగా
1: నదృదృదుందన ఒరెత్తాల కన చోక్తూల చన దేక్ వేల్కి కన ధర ధర అనురాధ
0: ఒక హాదా
1: అనురాధ
0: ఒక హాదా
1: జోలే.